సలివ సల్లిమయాలను సంపాదిసే వలాలి వల్ల సభిరులే వాళ్ళని వస్తురే సలివ సల్లిమయాలను సంపాది నదిలే వాటి మీరు సూచితుడు రబ్బియా.